0: గారే గారే
1: గరబడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టాలి
0: గారే
1: సూర్య కి తరజీ సూర్య